0: పాన్ లో ధూమపాన సేవనగరం
1: స్వస్థతకు సుఖమయ జీవన విధానం.
2: రేడియో ప్రభావ ఎక్షన్ ద్వారా సంగీత్ మజారీ సందేశ్.